చెప్పండి పాదరే పాదరే ఇంకొక అంచనాడు ఇంచిమిని రుంచిమిని ఇలాగ ఇగోన కూర్చోమని ఆ తర్వాత మంచి బాగా సుయం ఇల్లక మంచిని నా సమక్తారి సమక్తారియ కానీ ఉన్నారా బెన్సిందు కుయౌషం ఏ సమక్తారియ నా పాచు బెన్సియాచి మా ఉంగు ఇగోన మాందస్ మా ఏ కౌస ఇగోన మాందస్ సుమాక్లి ఆలి కౌసంగావ ఆలి త్యంగావ ఏ జో సుమాక్లి సుమాక్లి కానీ ఉన్నావా కతిచు కతిచు కతిచు ఔయచిష కౌస ఇగోనారా యా నా పాశం యా యా చూరి ఎస్పిరితు సంతు శుతిపి అమెన్ Yo soy una pascaba, soy más que son más que ya, y en cheque tu canchi, radio la voz del Napo.